0: శ్రుతాందు ప్రచర్గలు భక్తేతర కార్యక్రమ వందన ఆకస్మణి రౌర్కల 102.6 FM ప్రచర్గరుచు శ్రీరామచరిత మానసర 149వ భాగ
1: ఎపిసోడ్ 149 149.

శ్రోతాందు సెసహల హిందీ కథ చిత్ర గీతర కార్యక్రమ సినీ సంగీత్ ఆకాశవాణి రౌర్కెలా 102.6 FM అసంతో సునివా వివిధ భారతి కార్యక్రమ.